ఇచ్చినద ఆరంభ జపం సిస్టర్ రజని, తుది ఆరాధన సిస్టర్ గ్రేస్ స్కాబ్రో ఉంటారు, వేద ధ్యానం సిస్టర్ రజని అలంకారం అని, పులికాల జపం సిస్టర్ టోలీ, కట్టుకుంటున్న సిస్టర్ రజని అలంకారం అని.